0: తమ ఆకాశవాణి జీసింది సర్వీస్ న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ అండ్ ఇది ఫ్రీడిష్ తే బుద్ధిసగన్నాయ
1: ప్రోగ్రామ్ అద్భి గుల్షన్ ఇన్ ప్రోగ్రామ్ తయత్ పేష్ ఐ షేరు షారియుజం షార్ అండ్ జనాబ్ బికే అజ్వాణి
2: ओ घर करे अबदार जी दोस्त न थी दोषी याद रख ओ यार सजन का चीज आहे चशम पोशी ओ घर करे अबदार जी दोस्त न थी दोषी याद रख ओ यार सजन का चीज आहे चशम पोशी रिंद आखर रिंद आ नाहे हू हरगिज हाफिज باز کیئں ایندو صالح از سراہی جام مینوشی پریم رس جا پر پیالا پیتا آہن مون ڈھوتے خبر ناہے کتھے آیا چوٹ چڑھی آ نیم بے ہوشی قدم بوسی نہ کج کڈہیں ان پیر مرشد جی طالب قدم بوسی نہ کج کڈہیں ان پیر مرشد جی طالب ठा ठगी जा ठाहे जै रो